0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట దాటి 10 నిమిషాలు. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు.

ఆరోపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులతో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్టంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర వ్యయాలను కలుపుకుని ప్రభుత్వం టన్నుకు 29,272 రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అమ్మకాల్లో ఆ మేరకు ధర రాక ఒక్క వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం 400 కోట్ల రూపాయల మేర నష్టపోయిందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. ఇదిలా ఉండగా రాష్టంలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు 16 మందితో పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. రోజుకు సగటున 1.8 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాలు ధాన్యం సేకరణ తొలి 5 స్థానాల్లో ఉన్నాయని ఆ సంస్థ వివరించింది. రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలకు గాను 2,870 కేంద్రాలను మూసివేసినట్టు తెలిపింది. రాష్ట్రంలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు తిరోగమనంలో సాగుతోందన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండలేదని చెబుతూనే ప్రభుత్వం ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ మొత్తానికి లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. అప్పులు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. జనగణనను నేరుగా ఆన్లైన్ ద్వారా సేకరించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల కోసం తెచ్చిన బుకే కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంతవరకు 68.30% మ్యాపింగ్ పూర్తయిందని తెలియజేశారు. ఈసీఐ ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఓటరు జాబితా ప్రక్రియ సర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లె గ్రామ పంచాయతీ సుపరిపాలనా విభాగంలో 3వ ర్యాంకు సాధించి 50 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది.
సంగారెడ్డి జిల్లా

0: కత్తల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధాన విభాగంలో 3వ ర్యాంకుతో 25 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 76 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక బోధకుడు ఆయా ఉంటారని, బోధకుడి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హతగా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6వ తేదీలోగా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా
1: సెలబ్రేట్ కర్తే అవేర్నెస్ కే లియే కి హమ్ ఆగే అభి తక్ క్యా కర్ పాయే తో ఆప్ దేఖే జబ్ జిందగీ ఇన్సాన్ కే కుషాదా తబ్ థీ జబ్ జంగల్ బహుత్ థే హమారీ నదియా బహతీ రహతీ
2: థీ
1: లేకిన్ జైసే హీ నదియా మే అక్సరా కహతా హూ కి మే బూఢా హో రహా హూ లేకిన్ మే నహీ చాహతా మేరీ నదియా బూఢీ హో తో నదియా జబ్ బూఢీ హోంగీ తో జిందగీ కే జో మాయనే హై జో జిందగీ కే ఏక్ మాపదండ్ హై ఉసే బహుత్ కమీ ఆయేగీ జైసే పీనే కే పానీ కా ఉదాహరణ లే ఆప్ కభీ మేనే నీ సోచా అప్నే జీవన్ మే కే పానీ కి కభీ కిల్లత్ హోగీ లేకిన్ శహరో మే గావ్ మే భీ పానీ కి కిల్లత్ హోనే లగీ ఇస్సే ఐసా లగా కే జో ప్రాకృతిక్ కి నలికాయే జిస్కో ఎక్విఫర్స్ కహతే హై జమీన్ కే అందర్ వో రీచార్జ్ నహీ హో రహీ హై కుచ్ ఐసా భీ కహ సక్తే హై కే హమారీ కమాయీ ఛోటీ హై ఔర్ ఖర్చ్ జ్యాదా కర్ రహే హై పానీ ధర్తీ మే కమ్ డాల్ రహే హై ఔర్ ఉస్కో జ్యాదా ఎక్స్ప్లాయిట్ కర్ రహే హై తో యే జాన్నే కీ జరూరత్ హై కి జైసే హీ ఎయిర్ వాటర్ ప్రభావిత్ హోగా జీవన్ కే దూసరే సారీ చీజే ఎఫెక్టెడ్ హోంగే క్యూంకి ఇన్ దోనో కంపోనెంట్ కే బినా జీనా ముష్కిల్ హై బిల్కుల్ ముష్కిల్ హై
2: జీ బిల్కుల్ సహీ బాత్ కీ ఆప్నే కీ హవా ఔర్ పానీ కే బినా కోయీ జీవిత్ నహీ రహ సక్తా హై జిందగీ కో జీనే కే లియే ఇన్ దోనో చీజోం కీ బహుత్ జ్యాదా జరూరత్ రహతీ హై తో సర్ జబ్ బాత్ కర్తే హై హమ్ కీ యే సారీ ప్రాబ్లమ్స్ హై తో ఇన్కా కోయీ సొల్యూషన్ భీ తో హోగా క్యూంకి ఇత్నే టైమ్ సే కామ్ చల్ రహా హై ఔర్ ఇత్నే పహలే సే హీ హమే పతా చల్ గయా థా కీ హమే పర్యావరణ కో సంరక్షిత్ రఖనా హై జీవన్ కే లియే
1: देखिए प्रॉब्लम्स को आप देखेंगे जो हीट आइलैंड इफेक्ट की बात है शहर गर्म होता जा रहा है और अभी रीसेंट पास्ट में हम लोगों ने महसूस किया है कुछ स्टडी भी हमने अभी रीसेंट देखी कि जब दोपहर में छत की गर्मी छत के ऊपर 72 डिग्री सेल्सियस है तो जहां फॉरेस्ट कवर है वो 40-42 डिग्री सेल्सियस है तो आप ज़रा सोचें जब समाधान की बात कहते हैं तो प्रकृति ही समाधान है प्रकृति उसको कहते हैं इकोलॉजिकल रिस्टोरेशन डिग्रेडेड इकोसिस्टम को रिस्टोर करना ही समाधान है जैसे आप दिल्ली का उदाहरण लें दिल्ली में 2 लैंडस्केप है रिवर यमुना एंड अरावली हिल रेंजेस दोनों की हालत ख़राब है अगर दिल्ली के भारत सरकार का की संस्था दिल्ली डेवलपमेंट अथॉरिटी ने बड़े अच्छे काम किए नेटवर्क ऑफ बायोडायवर्सिटी पार्क एस्टेब्लिश किया दिल्ली में 7 पार्क हैं जहां पर यमुना बायोडायवर्सिटी पार्क देश का पहला बायोडायवर्सिटी पार्क बना और वहां कोशिश की गई कि यमुना के जो नैसर्गिक जैव विविधता थे उसको पुनर्स्थापित किया गया उसके वेटलैंड को रिस्टोर किया गया अब वहां देखें पौधे जानवर साथ रहने लगे और पौधे जानवर जब साथ रहते हैं तो उसी को कहते हैं इकोलॉजिकल प्रोसेसेस इनिशिएट होना और जब वो प्रोसेस इनिशिएट होता है तो इकोसिस्टम फंक्शन होता है और आपको हवा पानी मिलने लगती है कार्बन स्पेशली कार्बन फुटप्रिंट धरती पे कम होता है तो जब ग्रीन होम की आप बात करते हैं तो ज़रूरत है ग्रीन होम क्या होगा अगर गौर करें तो हम देखें कि इन्वायरमेंट पे फुटप्रिंट हमारा कितना रिड्यूस हो उस घर में और कॉस्ट जो लिविंग का है वो भी कट ऑफ हो तो आप गौर करें यहाँ पर आपकी पुरानी बिल्डिंग चारों तरफ से दरख्तों से भरी है
2: जी बिल्कुल
1: तो आप सोचें एनर्जी डिमांड कम है एनर्जी डिमांड कम हो जाती है उसी प्रकार जो वृक्ष हैं तो वेपो ट्रांसपिरेशन से वो वाटर वेपर बनाती हैं जो एम्बियंट टेम्परेचर को रेगुलेट करती है और हमें कूलिंग महसूस होती है तो धरती जब गर्म हो जाती है धरती जब पक्की होती है ये जो अर्बन हीट आइलैंड क्यों पैदा होता है सूरज की रोशनी निरंतर पड़ रही है और ये पत्थर इन सब को एब्जॉर्ब करते हैं फिर रात में इवनिंग में लेट इवनिंग वो इमिट करते हैं गर्मी और रात में ही बढ़ जाती है
2: जी।
1: आप देखें एम्बियंट टेम्परेचर रात का भी बहुत ज़्यादा रह रहा है वो बहुत मुश्किल का सबब है और जितना ही कंक्रीट सरफेस होगा तापक्रम उतना बढ़ेगा। तो जरूरत है हमें ब्लू ग्रीन इंफ्रास्ट्रक्चर की अधिक से अधिक, जो ग्रे इंफ्रास्ट्रक्चर के साथ मेन स्ट्रीमिंग की जाए, तभी हमारी जिंदगी कुशादा हो पाएगी।
2: जी बिल्कुल, आपने अभी बिल्डिंग्स की बात की, कंक्रीट की बात की, तो आजकल देखने में आ रहा है कि